సర్గస్రం నిర్గుణయాప్ సర్గుణ పియో హి కలా తార్జన్ సగలి మోహి అప్నే చర్త్ ప్రభా బనాయ అప్నే కీమతే ఆపే పాయ